ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తి సిరి కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్ల పుడితే నెట్టూర్చడం పాపే కదా అనే చిన్న చూపు ఇప్పటికీ చాలా చోట్ల కనిపిస్తుంది. సమాజంలో ఉన్న అలాంటి ఆలోచన ధోరణినే మార్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ నభ. అమ్మాయిలంటే వివక్ష ఉన్న గ్రామంలో పుట్టి పెరిగారావిడ. అలాంటి వివక్ష ఎదుర్కొన్నారు కూడా, అయినా వాటిని దాటుకుని ఉన్నత చదువులు చదివారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు చాటుకున్నారు. అలాంటి గుర్తింపే అందరు ఆడపిల్లలకు దక్కాలంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఆవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక మారుమూల గ్రామాల్లో అమ్మాయిల పుట్టుకను ఒక వేడుకలా సెలబ్రేట్ చేస్తున్నారు డాక్టర్ నభా పటేల్. ఇలా ఇప్పటి వరకు కొన్ని వందల గ్రామాల్లో చేశారు. ఆ కార్యక్రమం గురించి ఆవిడేమంటారంటే, నేను కూడా అమ్మాయి అనే వివక్ష ఎదుర్కొన్నాను. ఉత్తరప్రదేశ్ లోని ఖాదేపూర్ లో అనే గ్రామంలో పుట్టాను. అక్కడ లింగ వివక్ష ఎక్కువగా ఉండేది. కొన్ని విషయాలు ఎవ్వరూ చెప్పకపోయినా చూస్తే అర్థమవుతాయి. అలాగే నాకు కూడా అర్థమైంది. నా చిన్నప్పుడు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఇలా ప్రతి విషయానికి పరిమితులుండేవి, ఎన్నో ఆంక్షలుండేవి. ఒకే ఇంట్లో అమ్మాయి అబ్బాయి మధ్య చూపే అసమానతల్ని దగ్గరుండి గమనించాను అంటారు నభ. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలలో మనం మాట్లాడుకున్నాం డాక్టర్ నభా పటేల్ గురించి. డాక్టర్ నభా పటేల్ బామ్మ పాతకాలం వారే అయినా ఆవిడ ఆలోచనలు మాత్రం వేరేగా ఉండేవి. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని తన వంతు కృషి చేశారు. ఇక నభ గ్రామం అంతా తిరుగుతూ ఆడపిల్లలకు తగిన గుర్తింపు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే బామ్మ కూడా ఈవిడికి సహకరించారు. అలా ఆమె ఆలోచనలే నభాను ప్రభావితం చేశాయి. తన ప్రయత్నంతో వివక్షను దాటుకుని ఉన్నత చదువులు చదివారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తన గ్రామంలోనే తొలి మహిళా ఇంజనీర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై పీహెచ్డీ కూడా చేశారు నభ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తి శీలి వింటున్నారు. డాక్టర్ నభా పటేల్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక చదువు పూర్తయ్యాక అనేక సంస్థల్లో ఉద్యోగం చేశారు నభా. అయితే ఉద్యోగంలో బిజీగా ఉన్న తన మనసు మాత్రం ఇంటి వైపే లాగేది. ఎందుకంటే అక్కడ నభాతో పాటే పెరిగిన చాలా మంది అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. వాళ్ల పిల్లలు తనని పెద్దమ్మ అని పిలుస్తుంటే తనకి చాలా అసౌకర్యంగా అనిపించేదని చెప్తారు నభ. ఒకే వయసు వాళ్లమే అయినా మా జీవితాలు ఎందుకు ఇలా విభిన్న మార్గాల్లో వెళ్తున్నాయి అని ఆలోచించేవారు ఆవిడ. పెళ్లి పేరుతో వాళ్ల జీవితం ఎందుకు అక్కడే ఆగిపోవాలన్న ప్రశ్నలు తనలో తనే వేసుకునేవారు. ఇవే ఒకనొక సమయంలో తన ఊరి ఆడపిల్లలకు తగిన గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలు కల్పించాయి. అందులో నుంచి పుట్టిందే గర్రాయి ననిహి పరి అనే కార్యక్రమం. అమ్మాయి పుట్టుకను ఒక వేడుకలా జరుపుతూ ఆడపిల్ల భారం కాదు బాధ్యత అని చెప్పడమే దీని ముఖ్యోద్దేశం అంటారు నభ. అలాగా ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా మాట్లాడుకుందాం. మీతోనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

డాక్టర్ నభా 2021లో ఉద్యోగాన్ని వదిలేసి మరి ఘర్ ఆయి నన్హే పరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను, చిన్న చూపును తొలగించడానికి అప్పాయిలతో సమానంగా వారిని పెంచి సమాన అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తన గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లిదండ్రుల్ని తమ పాపను తీసుకుని పంచాయతీ హాల్కి రమ్మని పిలుస్తారు. అక్కడ ఊరి ప్రజలందరి ముందు ఆ పాప పేరును ప్రకటిస్తూ చిన్న వేడుక జరుపుతారు. ఆడపిల్ల పుట్టడం భారం కాదు, అదృష్టం అనే భావన ఊరు ప్రజల్లో కల్పించడానికి గ్రామం మొత్తం మిఠాయిలు పంచుతారు. అంతేకాదు పాప ఆరోగ్యం, భవిష్యత్తు కోసం శిశువుకు తల్లికి అవసరమైన పోషకాహారాన్ని, వైద్య సహాయాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే పుట్టిన పాపకి తల్లికి సకాలంలో వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉండేలా చూడడం కూడా చేస్తున్నారు. దీంతోనే అంగన్వాడీ కేంద్రాలు ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తున్నారు. ఆవిడ మొదట్లో ఇంటింటికి వెళ్లి ఆడపిల్లల గొప్పతనం గురించి చెప్తే చాలా మంది నా మాటల్ని కొట్టిపడేశారు, అయినా పట్టుదలతో ప్రయత్నించా అదే ఇక్కడ ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది అంటారు ఆవిడ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా

కార్యక్రమంలో తర్వాత పాట అదుర్స్ ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడిన సిరునెల సీతారామ శాస్త్రీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాతి పాట అల్లరి ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాతి పాట బాలు. ఈ చిత్రం కోసం రంజిత్ మహాలక్ష్మి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: కార్యక్రమంలో తరువాతి పాట అల్లుడా మజాకా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కోటి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

0: కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఆనందం. ఏ చిత్రం కోసం? మల్లికార్జున్, సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట అతడే ఒక సైన్యం. ఈ చిత్రం కోసం సునీత పాడిన ఎస్వి కృష్ణారెడ్డి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

మరిన్ని తెలుగు చిత్రగీతాలని ఇదే రాత్రి 8 గంటలకు శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజనలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

0: With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
1: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతులు, ఇతర అభివృద్ది ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించేందుకు న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర పార్టీ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ఎంపీ లాడ్స్ నిధుల్లో 94% సమర్థవంతంగా ఖర్చయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్ లతో సమావేశమవుతారు. మెట్రో రైలు విస్తరణ, మామ్నూర్ విమానాశ్రయం, రక్షణ రంగానికి సంబంధించిన భాగస్వామ్యాలతో సహా రాష్ట్రానికి చెందిన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రతిపాదన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్, నార్త్ ఈస్టర్న్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విద్య, క్రీడల్లో శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చని ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధులను సందర్శించకుండా నిరోధించే బదులు పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎంపవర్డ్ ఇండియా చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండిస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ లాడ్స్ నిధులను సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ లాడ్స్ నివేదిక గణాంకాలను వెల్లడిస్తూ, కేటాయించిన 17.50 కోట్లలో 94% నిధులు మంజూరై వివిధ అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఎంపీలు సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు గవర్నర్ దంపతులకు శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూముల రీసర్వే పనులను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న భూముల రీసర్వే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతోందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించారు.

0: నిన్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలన నిరసిస్తూ మార్పు తప్పనిసరి అన్న నినాదంతో ఢిల్లీలో సిపిఐ ఆందోళనలు చేపడుతుందన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు గృహ నిర్బంధాన్ని, నల్గొండలో దాడికి గురైన పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్తున్న ఇతర నాయకుల ముందస్తు అరెస్టును తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని రామచంద్రరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిజిస్టేషన్లు, కన్సల్టేషన్లు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, లభ్యమయ్యే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావుతో ఫోన్లో సంభాషించారు. పార్టీ కార్యాలయంపై దాడితో పాటు నల్గొండ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడుల పరిణామాలను రామచంద్రరావు వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. అసెంబ్లీకి కేసీఆర్ తరచుగా గైర్హాజరవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, రెసిడెన్షియల్ విద్య వంటి పథకాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రెడ్డి భార్య బోడా స్వాతికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. శంకర్రెడ్డి అక్టోబర్ 2025న విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరణించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని, ప్రజానిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆధునిక జీవనంలో సామాజిక మాధ్యమాల పాత్ర, ఈ అంశంపై శ్రీ ముడావత్ సంతోష్ గారి ప్రసంగం వింటారు. ఇక 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయం ఉంటుంది. అనంతరం సాంబమసూరి వరి పంట సాగులో అనుభవాలు, ఈ అంశంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మూత చిరంజీవి. ఇక 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి

ఆపాత మధురాల కార్యక్రమం. రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:30 ఉదయతరంగిణి కార్యక్రమంలో పిల్లల ప్రవర్తనకు మార్గదర్శకులు తల్లిదండ్రులు. ఈ అంశంపై ప్రసంగం వింటారు. ప్రసంగించిన వారు శ్రీమతి రమాదేవి, దానం ప్రసంగం శ్రీ వేమునూరి రాజమౌళి. ఇక 8:00 జానపద సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక రేపు 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు 5:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు మొదటి భాగంలో ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25. ఇప్పుడు సమాచార దర్శిని.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్సాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2000

0: 26 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
4: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
4: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
3: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
4: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
3: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
4: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
3: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెచ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: సమాచార దర్శనం విన్నారు కదా. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు యువవాణి.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆధునిక జీవనంలో సామాజిక మాధ్యమాల పాత్ర ఈ అంశంపై ముదావత్ సంతోష్ గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇప్పుడు వినండి ఆధునిక జీవనంలో సామాజిక మాధ్యమాల పాత్ర, శ్రీ ముదావత్ సంతోష్ గారి ప్రసంగం.
4: సామాజిక మాధ్యమం అనగా దృశ్య వర్చువల్ కమ్యూనిటీస్ నెట్వర్క్లలో వ్యక్తి యొక్క కెరియర్ ఆసక్తులు, ఆలోచనలను, చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా కంపెనీలను అనుమతించే కంప్యూటర్ మాధ్యమ ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనిలో వార్తా మాధ్యమం, టీవీ మాధ్యమం, మొబైల్ మాధ్యమం, రేడియో మాధ్యమం, ఇలా అనేక మాధ్యమాలు అమల్లో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్ని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం అనే అంశంపై అనర్థాలు గాని ఉపయోగాలు గాని ఆధారపడి ఉన్నాయి. భావ వ్యక్తీకరణకు ఇది ఒక గొప్ప ఆయుధంగా పేర్కొనవచ్చు. పరిపాలనలో, మార్కెటింగ్ లో ఇది ఒక గొప్ప ప్రచార సాధనం. నేడు సామాన్యుడి చేతిలో ఒక ఆయుధంగా మారిన స్థితిని మనం నిత్యం చూస్తున్నాం. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వ్యక్తులు తమ తమ అభిప్రాయాలని రాజకీయ పార్టీలు దేశం పట్ల, విధానాల పట్ల దేశానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చుటకు, అభిప్రాయాలు వ్యక్తం చేయుటకు ఒక బలమైన వేదిక అని చెప్పవచ్చు. మనకు ఉన్న ఐడియాస్ ని, ప్రతిభను సోషల్ మీడియా నెట్వర్క్లు విభిన్న సమూహాలలో తమను తాము ప్రదర్శించుకోవడానికి ఒక మార్గాన్ని సృష్టిస్తాయి. ఇతర మీడియాలతో పోలిస్తే రాజకీయ ప్రచారాల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. వ్యక్తిగత, అంతర్గత విషయాలపై జోక్యం చేసుకుంటూ వ్యక్తిత్వాలను కించపరిచేలా, సభ్యతా సంస్కారం లేని విమర్శలు చేసుకున్నటకు ఒక బలమైన వేదికగా సామాజిక మాధ్యమాల్ని ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలోని వివిధ వ్యక్తులతో కనెక్ట్ కావడానికి లేదా స్నేహాన్ని పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయుటకు, వ్యాపార ప్రకటనలు ప్రచారం చేయుటకు మరియు క్రయ విక్రయాలు చేయుటకు ఎంతో ఉపకరిస్తుంది. సామాజిక మాధ్యమాల్లోని కొన్ని యాప్స్ సృజనాత్మకతను రేకెత్తిస్తాయి. కళాకారులు తమ ప్రతిభను మరియు సృజనాత్మకతను ప్రపంచానికి ప్రదర్శించేలా చేస్తాయి. ఉద్యోగ ప్రకటనలు కూడా సోషల్ మీడియా ద్వారా త్వరితగతిన తెలుసుకున్నటకు ఎంతో ఉపకరిస్తాయి. ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితో కూడా అనుసంధానం, కనెక్టివిటీ కావచ్చు.

ద్వారా పరస్పర సంభాషణ చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించి గతంలో ఎన్నడూ లేనంతగా వ్యాపార వర్గాలు తమ బిజినెస్ అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఏవైనా సామాజిక రాజకీయ అంశాల గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా అద్భుతమైన సాధనం. సోషల్ మీడియా ద్వారా ఓటర్లతో రాజకీయ పార్టీలు సులభంగా ఇంటరాక్ట్ అవుతున్నాయి. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో చాలా వేగంగా ఎక్కువ మందికి చేరేలా అవకాశం కల్పిస్తుంది. సామాజిక మాధ్యమాలకు రాజకీయ అవగాహనలకు ప్రజలను ఒక చోట చేర్చడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. విద్యా సంబంధిత కంటెంట్ను పంచుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆన్లైన్ కోర్సులు తీసుకోవడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా వినియోగంతో మంచి మార్పులు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు, కరోనా సెకండ్ వేవ్ తో యావత్ దేశం అతలాకుతలమైనప్పుడు అనేక మంది యువతీ యువకులు సోషల్ మీడియాతో గ్రూపులుగా ఏర్పడి అమూల్యమైన సేవలు అందించారు. రోగులకు ఏ దవాఖానాల్లో చికిత్స లభిస్తుంది, ఏ హాస్పిటల్లో బెడ్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, కరోనా సోకిన వారికి ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థలు మొదలైన విలువైన సమాచారాన్ని ప్రజలకు అందజేశారు. దీని ద్వారా అర్థమవుతున్నది ఏమిటంటే, ఏ వస్తువునైనా, ఏ ఉపకరణమైనా దాన్ని ఏ విధంగా వాడుకుంటాం అన్న దాన్ని బట్టే మంచి గాని చెడు గాని జరుగుతాయి. స్టాటిస్టా సర్వే ప్రకారం 2025లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభంలో 5.17 బిలియన్లకు పైగా ప్రజలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. 2028 నాటికి 6.05 బిలియన్లకు పైగా ఉంటారని అంచనా వేసింది. భారతీయులు సగటున రోజుకు 2 గంటల 40 నిమిషాలు సోషల్ మీడియాతో గడుపుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతికూలతలు, నష్టాలను తెలుసుకుందాం. నేడు యువత ఈ సోషల్ మీడియాలో అధిక సమయం గడుపుతూ ప్రమాదకరమైన అంశాలను చదువుతుండటం, చూస్తుండటం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతున్న ఫలితంగా ఎదుటి వ్యక్తులతో వ్యవహరించే విషయంలో మార్పులు, ఇతరుల కన్నా తక్కువ అనే భావన పెరగడం, ఇతరులను బెదిరించడం వంటి అనేక దుర్లక్షణాలు అలవడుతున్నాయి. నేడు యువత ఈ సోషల్ మీడియా ద్వారా అనేక సైబర్ మోసాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేటి యువతకు సోషల్ మీడియా వాడకం ఒక వ్యసనంగా మారడానికి ఆస్కారం ఉన్నది. అలాగే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్ కి గురి కావడం నేడు ప్రధాన సమస్యగా మారింది. సోషల్ మీడియా వాడకం మితిమీరిన క్షణాన ఆలోచన సామర్థ్యం క్షీణించిపోతుంది. మానసిక ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంగా ఉండాల్సిన మానవ సంబంధాలు సోషల్ మీడియా పుణ్యమా అని విచ్ఛిన్నం అవుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ గుట్టుగా ఉండాల్సిన విషయం కూడా ఇంటి గడప దాటుతోంది. ప్రజలు పడుకునే ముందు, నిద్రలేచిన తర్వాత సోషల్ మీడియాను వ్యసనంగా వాడుతూ సోషల్ మీడియా పరికరాల ద్వారా వెలువడే కాంతి వల్ల నిద్రనిచ్చే మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో గొప్పగా ఎదగాలి, ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ అధికంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు చేయడం కోసం యువత దేనికైనా తెగించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పిల్లలపై ప్రభావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా మితిమీరితే అనర్ధానికి లోను కావాల్సిందేనని తల్లిదండ్రులుగా వారి పిల్లల్ని దారిలో పెట్టాలి. అలాగే కలిగే నష్టాలను పూర్తి స్థాయిలో ఉదాహరణతో వివరించాలి. చాలా మంది పిల్లలు ముఖ్యంగా టీనేజ్ దశలోనే వారి జీవితాల్లో ఒక ప్రధాన భాగంగా మారిపోయింది. 81% మంది టీనేజర్స్ సోషల్ మీడియాలో వారి సమయం వృధా చేస్తున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. తద్వారా మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కంటి చూపు స్పష్టత కోల్పోయి చిన్న వయసులోనే కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటే డిప్రెషన్, ఆందోళన లాంటి లక్షణాలు పెరుగుతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నప్పటికీ దీనిపై భారత్ లో అవసరమైన చర్చ జరగడం లేదు. AI టెక్నాలజీతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ, అచ్చం ఒక వ్యక్తికి సరిపోయేలా ఎడిటింగ్ చేస్తూ, అశ్లీల చిత్రాలను మీ ఫేస్ తో మార్ఫింగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు మరియు అశ్లీల వెబ్సైట్లకు అమ్ముకుంటున్నారు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా కూడా యువతకు గాలం వేసే ప్రమాదం ఉంది. నేడు సోషల్ మీడియాలో భాగంగా లోన్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఒక వ్యక్తికి డబ్బును లోన్ రూపంలో ఇస్తున్నాయి. యువత వెనుక ముందు ఆలోచించకుండా లోన్స్ తీసుకుని చివరిగా ఆ డబ్బు కట్టలేని పరిస్థితి ఎదురైనప్పుడు లోన్ యాప్స్ వారి వేధింపులు తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు వార్తాపత్రికలో రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మరియు సమాజం మొత్తం సామాజిక మాధ్యమాల వినియోగాన్ని సరిగ్గా నియంత్రించడంలో మరియు పరిమితం చేయడంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. పరిచయం లేని వ్యక్తులు ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గర కావడానికి ప్రయత్నించడం, ఈ ఘటనలు విషాదాలుగా ముగించడం మనం చూస్తూనే ఉన్నాం. మితిమీరిన సామాజిక మాధ్యమాల్ని నియంత్రించడంలో న్యాయస్థానాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, తల్లిదండ్రులు ముఖ్య పాత్ర వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏదైనా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే ముందు దానివల్ల మనకు ఏవైనా
ఇబ్బందులు రావచ్చా, ప్రతికూల పరిస్థితి

0: ఏవైనా ఎదుర్కోవచ్చా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పోస్ట్ చేయాల్సిన అవసరం, జాగ్రత్త చాలా అవసరం. యువత సోషల్ మీడియా ద్వారా ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం ఉందని గ్రహించాలి. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభ్యతా సంస్కారం లేని విమర్శలు ఎప్పటికైనా ఎన్నో అన్యాక్రాంతమైన చర్యలకు దారితీస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతినకుండా స్వీయ నియంత్రణ ఉండడం మంచిది. ప్రభుత్వాలు మితిమీరిన సామాజిక మాధ్యమాన్ని నియంత్రించుటకు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకుంటే కేసులు పెట్టేలా వారి యొక్క మానవీయతకు భంగం కలగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మంచేదో చెడేదో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. విద్యా సంస్థల్లో సామాజిక మాధ్యమాల అనుకూల ప్రతికూల అంశాలు తెలుపుతూ పాఠ్య పుస్తకాల్లో పాఠాలు పొందుపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండుకు అనుగుణంగా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా యువతకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వాలు యువతను భాగస్వామ్యం చేయాలి. సామాజిక మాధ్యమాల్ని సమర్థవంతంగా బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. తద్వారా దాని ప్రయోజనాలు పొందుతూ ప్రతికూల ప్రభావాలను నివారించగలుగుతాం. సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలో కొంత సమయాన్ని పరిమితం చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉన్నాయి. సామాజిక మాధ్యమాల వాడకం వ్యసనంగా మారి మన రోజువారి కార్యకలాపాలకు బాధ్యతలపై ప్రభావితం చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ మధ్య మనుషుల మధ్య కమ్యూనికేషన్ తగ్గి వర్చువల్ కమ్యూనికేషన్ పై అతిగా ఆధారపడడం ఎక్కువయింది. ఇది మనలను సామాజికంగా ఒంటరిగా మన చుట్టూ ఉన్న బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమయ్యే పోస్టులు, వీడియోలు ప్రతిదీ నిజమే అని నమ్మకుండా వాటిని నిశిత దృష్టితో స్వీకరించి ఆత్మావలోకనం చేసుకుంటూ ప్రతిస్పందించాల్సిన అవసరం చాలా ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి పడితే వారికి అతిగా పంచుకోవడం ద్వారా లాభం కంటే అధిక నష్టము, మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సామాజిక మాధ్యమాలు ఎంత త్వరగా పాపులర్ అయ్యాయో అంతే త్వరగా విమర్శల పాలయ్యాయి. దానికి కారణాలుగా డేటా చౌర్యం, తప్పుడు సమాచార వ్యాప్తి, ఆరోపణలు, వినియోగంలో నియంత్రణ విధించకపోవడం మొదలైన అనేక కారణాలు కొరవడ్డాయి. సామాజిక మాధ్యమాలని, ముఖ్యంగా టెక్నాలజీని మనకు ప్రయోజనకరంగా చేసుకోకపోయినా పర్లేదు, గాని హాని చేసేలా మాత్రం చేయకూడదు. ప్రతి సామాజిక మాధ్యమం తదనుగుణంగా చట్టానికి లోబడి మితిమీరిన వైఖరి దరిచేరకుండా నడుచుకోవాల్సిన అవసరం నేడు ఖచ్చితంగా ఉన్నది. లేని ఎడల అనేక పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు. సామాజిక మాధ్యమాలు కొత్త సవాళ్లను సృష్టిస్తాయి. విద్యార్థులకు ఇది ఒక టీచర్గా కూడా వ్యవహరిస్తుంది. కోవిడ్ అనంతర కాలంలో మనం ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. ఏది ఏమైనా అలవాటు శృతి మించితే అది వ్యసనంగా చెప్పబడుతుంది. చూసే దృష్టి కోణాన్ని బట్టే స్వీకరించే తీరులోనే అనుకూల ప్రతికూలతలు దాగి ఉన్నాయని సామాజిక మాధ్యమ వినియోగదారులుగా మనమంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం.
1: మీరింతవరకు ఆధునిక జీవనంలో సామాజిక మాధ్యమాల పాత్ర ఈ అంశంపై ముదావత్ సంతోష్ గారి ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. స్టైల్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన చిన్ని చిరణ్ గీతం, సంగీతం మణిశర్మ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

కార్యక్రమంలో మరొక పాట విందాం. ఫిదా ఈ చిత్రం కోసం మధుప్రియ రామ్కి పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం శక్తికాంత్ కార్తిక్.

ఇంతటితో ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ 376 సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 376 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. గరిష్టంగా కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 300 ఖాళీలను, ఈసీఈ విభాగంలో 26 ఖాళీలను, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంఎస్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. విద్యార్హతలు, గేట్ స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ recruitment.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్.

0: సెప్టెంబర్ 30, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 389 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫైర్ సర్వీసెస్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇంకా తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. పోస్ట్ ని అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 7 సెప్టెంబర్ 2026 నాటికి మేనేజర్ పోస్టులకైతే 32 ఏళ్లకు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే 27 ఏళ్లకు ఊహించకుండా ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఫైర్ సర్వీసెస్ లో మేనేజర్ పోస్టుకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aai.aero/en/careers/recruitment అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అస్సాం రైఫిల్స్ లో మెడికల్ ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్ 115, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 5, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 162 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, అబ్స్టెట్రిక్స్, ఎనెస్థీషియా, రేడియాలజీ, ఆప్థాల్మాలజీ ఇంకా తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండీ లేదా ఎంఎస్ లేదా డిఎన్బిలో ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7112 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా వార్డర్, ఫైర్ ఫైటర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2026 జులై 29 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 సెప్టెంబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణ

0: ప్రాణాలకు చోటుండకూడదని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధనా వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి 2 దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ఒడిస్సాలోని

0: గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4000 క్వింటాళ్ల నుండి 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.

0: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
0: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
0: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
2: నిజంగా?
0: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
5: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవ్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం సాంబమసూరి వరి పంట సాగులో అనుభవాలు, ఈ అంశంపై హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి.
6: వర్షాకాలంలో వరి సాగులో కలుపు అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎరువుల వాడకం అనేటువంటిది రైతులు విచ్చలవిడిగా వాడమనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఎంత మోతాదులో ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి, ఎంత మోతాదులో ఎరువులను వాడుకోవాలి, అవి ఎప్పుడెప్పుడు వాడుకోవాలి, పంట వేసిన మొదటి నుండి అయిపోయేంత వరకు ఎన్నిసార్లు వాడుకోవాలి, ముఖ్యంగా ఏమైనా ధాతు లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా గుర్తించాలి, వాటి నివారణకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, విత్తేటువంటి పద్ధతిలో కూడా చాలా రకాలు ఉన్నాయి, మరి అలాంటి పద్ధతిలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, కలుపు యాజమాన్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కలుపును ఎక్కువగా నివారించవచ్చు, నేరుగా విత్తినటువంటి వరిలో కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, నాటు వేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మరి తదితర విషయాలను గురించి మనకు వివరించేందుకు గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సేద్య విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త బి మాధవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్తే అండి.
6: మేడం చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు వానాకాలంలో నాటు వేసిన వరిలో ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఎలా చేసుకోవాలంటారు?
7: మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్ లో వరి నాట్లు అనేవి పూర్తవడం అనేది జరిగింది. కొన్ని కొన్ని ప్లేస్ లో ఇంకొక 15 రోజులలో మొత్తం పూర్తయితాయి. అయితే నారులో మనం ఎరువుల యాజమాన్యం గురించి వచ్చినట్లయితే వానాకాలం వరిలో చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మనకి నత్రజని ఇచ్చే ఎరువులు అయితే 48 కిలోలు, భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అయితే 24 కిలోలు, పొటాషియం ఇచ్చే ఎరువులు 16 కిలోలు అనేది వేసుకోవాలి ఎకరానికి. అయితే నత్రజని కోసం మనం యూరియాని వాడుకోవాలి, అదే భాస్వరం కోసం మనం డిఏపీని వాడుకోవాలి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వాడుకోవాలి, పొటాష్ కోసం మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది వాడుకోవాలి, ఎప్పుడైనా మనం సూటి ఎరువులను మాత్రమే వాడుకోవాలి, కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడుకోవద్దు. అయితే వరి రకాలు అనేవి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి ఉంటాయి. స్వల్పకాలిక అంటే 120 రోజుల పంట కాలం ఉంటది, మధ్యకాలిక అంటే 135 రోజులు, అదే దీర్ఘకాలిక రకాలకైతే 145 నుంచి 150 రోజుల పంట కాలం ఉంటది. అయితే మనం ఈ వేసుకునే ఎరువుల్ని యూరియా విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రకాలకైతే అయితే 3 సమభాగాలుగా చేసుకుని దాన్ని ఎప్పుడు వేసుకోవాలంటే దమ్ము చేసే దశలో ఒకసారి, దుబ్బు చేసుకునేటప్పుడు ఒకసారి మరియు అంకురం దశలో ఒకసారి వేసుకోవాలి. అదే విధంగా దీర్ఘకాలిక రకాలకైతే 15 రోజుల నుంచి 20 రోజుల గ్యాప్ లో 4 సార్లు వేసుకోవాలి. అంకురం తర్వాత ఈ నత్రజని ఎరువులు అనేవి వేసుకోవద్దు. అదే భాస్వరం విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా ఈ భాస్వరం ఎరువులని అడుగులో మాత్రమే వేసుకోవాలంటే చివరి దశ దమ్ములో వేసుకుని కళ్ళెదున్నుకోవాలి బాగా. తర్వాత వేసుకున్నట్లయితే మనకు ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి డిఏపీ గాని లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డిఏపీ అయితే ఎకరానికి 1 బ్యాగ్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఎకరానికి 3 బ్యాగుల్ని మనం ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అదే విధంగా పొటాష్ విషయానికి వచ్చినట్లయితే పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవాలి. ఒక ఎకరానికి మనకి 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది సరిపోతుంది. నల్లరేగడి భూములకు వచ్చినట్లయితే మనము ఆఖరి దమ్ములోనే మనం మొత్తం వేసుకోవాలి ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 27 కిలోల్ని ఎకరానికి. అదే విధంగా చిలక నేలలు, ఇసుక నేలలు వేసుకున్నప్పుడు మనము 2 దఫాలుగా వేసుకోవాలి, ఆఖరి దమ్ముల్లో సగం, ఇంకొక సగం చిరుపొట్ట దశలో వేసుకోవాలి. అయితే ఈ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా ఎరువులు వేసుకునేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మొత్తం వాటర్ అనేది తీసేసి బురద పదంలో మాత్రమే ఎరువులు అనేది వేసుకోవాలి. ఈ ఎరువులు వేసుకున్నాక 36 నుంచి 48 గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి. అదే విధంగా యూరియా విషయానికి వచ్చినట్లయితే యూరియాని మనం ఎకరానికి 2 బ్యాగులు

0: పోతుంది. ఈ యూరియా ఎప్పుడైనా మనం వేప పూత పూసిన యూరియానే వాడాలి. ఈ వేప పూత పూయడం వల్ల ఏమైతుంది అంటే ఈ దీంట్లో ఉన్న అనత్రయన్ అనేది స్లోగా రిలీజ్ అయ్యి మొక్కకు అందుతుంది. దీని వలన మనకి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది కాబట్టి వేప పూత పూసిన యూరియాని మాత్రమే వాడాలి.
1: ఈ వరి సాగులో మనం చూసినట్లయితే అక్కడక్కడ ఈ ధాతు లోపాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి ధాతు లోపాలు అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటారు?
0: ప్రధానంగా మనకి కనిపించేది జింకు ధాతు లోపం అనేది వస్తుంది ఎక్కువగా. ఈ జింకు ధాతు లోపం వలన మనకి ఏమైతుంది అంటే మొక్కలలో పైనుంచి 3 నుంచి 4 ఆకులలో మధ్యయన అనేది పాలిపోతుంది. ఈ లోపం అనేది ఎక్కువ ఉంటే ముదురాకు చివరిలో మధ్యయనకు ఇరుపక్కల ఇటుక రంగు లేదా తుప్పు రంగు మచ్చలని ఏర్పడతాయి. దీని వల్ల మొక్క ఏమైతుంది అంటే గిడ్సబారిపోతుంది, దుబ్బు చేయదు, ఆకులు అనేవి చిన్నగా మారిపోతాయి. అయితే ఈ లోపం ఉన్నప్పుడు మనం నత్రజని వేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఈ లోపాన్ని నివారించుకోవడానికి మనము జింక్ సల్ఫేట్ అనేది ప్రతి సంవత్సరం రబీలో వేసుకోవాలి, లేదా ప్రతి 3 సీజన్లకు ఒకసారన్నా వరి పండించే పొలాలలో ఖచ్చితంగా ప్రతి 3 సీజన్లకన్నా లేదా ప్రతి సంవత్సరం రబీలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకుని కలియదనుకోవాలి. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ ని 200 నుంచి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ లో వేసుకుని బాగా మగ్గనిచ్చి 20 నుంచి 30 రోజుల పాటు మన గోడ సంచిలో మగ్గనిచ్చుకోవాలి. తర్వాత చివరి దుక్కులే వేసుకోవాలి. ఇదే కాకుండా మనం ఎప్పుడైనా మన పైర్ మీద ఈ జింకు ధాతు లోపం చూసినట్లయితే మనం జింక్ సల్ఫేట్ ని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. 5 రోజుల వ్యవధిలో 5 రోజుల గ్యాప్ తీసుకుని 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు.
1: అయితే ఈ వరి సాగులో జింక్ లోపమే కాకుండా ఈ ఐరన్ లోపం అనేటువంటిది కూడా కనిపిస్తా ఉంటుంది. మరి ఐరన్ లోపము అనేటువంటిది దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా మనకి మెట్ట నేలల్లో వస్తుంది. మెట్ట నారుమల్లలో లేకపోతే డైరెక్ట్ వెదజల్లే పద్ధతిలో సాగు చేసుకున్నప్పుడు, పొడిదిక్కులో సాగు చేసుకున్నప్పుడు అక్కడ ఈ లోపం వస్తుంది. మనకి రైతులకు కూలీల కొరత వలన చాలా మంది ఇప్పుడు నేరుగా వెదజల్లే పద్ధతికి వెళ్తున్నారు కాబట్టి ఈ లోపం అనేది వెదజల్లే పద్ధతిలో ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ లోపం వచ్చినప్పుడు ఏమైతుంది అంటే లేత చిగురాకులు అనేవి తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగు మారి నిర్జీవం అయిపోతాయి ఆకులు. దీని వలన ఏమైతుంది అంటే పిలకలు అనేది తగ్గిపోతాయి, మొక్క అనేది ఎత్తు పెరగదు. కాబట్టి దీని నివారణకి ఏం చేసుకోవాలంటే 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది మరియు 1 గ్రాం నిమ్మ ఉప్పుని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మెట్ట నారుమల్లలో మరియు డైరెక్ట్ వెదజల్లే నేలలో ఎక్కడైతే ఈ లోపాన్ని చూసామో అక్కడ స్ప్రే చేసుకుంటే మనకి ఈ డెఫిషియన్సీ నుంచి మనం అధిగమించవచ్చు.
1: అంటే ఈ ఐరన్ జింకే కాకుండా మరి ఇతర ధాతువులు ఏమన్నా ఉన్నాయా?
0: మేజర్ గా మనకి ఐరన్ జింకే వస్తుందండి రైస్ లో, మిగతావి ఏముండదు అంత ప్రాబ్లం.
1: మరి ఇవే కాకుండా నేరుగా విత్తేటువంటి పద్ధతిలో ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేయాలంటారు?
0: రైతాంగం సాగు ఖర్చులు పెరిగినాయి, నాటేసుకోవడానికి ఇప్పుడు 6,000 దాకా ఖర్చు అవుతుంది ఎకరానికి. దాని నుంచి అంతేకాకుండా కూలీల కొరత కూడా ఉంది కాబట్టి కూలీల కొరత వలన మనం సకాలంలో మనం పంటలు అనేవి నాటుకోలేం కాబట్టి రైతులందరూ వెదజల్ల పద్ధతికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వెదజల్ల పద్ధతిలో 2 రకాలు ఉంటాయి, పొడిదిక్కులో వేసుకోవడం లేదా దమ్ము చేసిన పొలంలో కూడా నేరుగా వెదజల్ల పద్ధతి కూడా ఉంది. అయితే ఈ వెదజల్ల పద్ధతిలో వేసుకున్నప్పుడు మనం నత్రయని నార్మల్ పద్ధతి కన్నా 20% ఎక్కువ వేసుకోవాలి. అంటే నార్మల్ పద్ధతిలో మనకి 48 కిలోల నత్రయని నిచ్చే ఎరువులు వేసుకుంటాం, అదే వెదజల్లే పద్ధతిలో 60 కిలోల నత్రయని నిచ్చే ఎరువులు అనేవి వేసుకోవాలి. 24 భాస్వరం, 16 పొటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవాలి. అయితే దీంట్లో ఏం చేసుకోవాలంటే 3 సమభాగాలుగా వేసుకుని 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 3 సార్లు వేసుకోవాలి. ఒకటి ఆఖరి దుక్కిలో, ఇంకొకసారి దుబ్బు చేసే దశలో, ఇంకొకటి చిరుపొట్ట దశలో వేసుకున్నట్లయితే సరిపోతుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు మనకి వెదజల్ల పద్ధతిలో నేరుగా విత్తే పద్ధతిలో ఏంటంటే ప్రాబ్లం ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే దీనివల్ల లేత చిగురాకులు అనేవి తెల్లగా మారిపోతాయి, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి, పిలకలు రావు, ఎత్తు అనేది పెరగదు. కాబట్టి ఈ లోపాన్ని నివారించుకోవడానికి అన్నబేది అంటే ఐరన్ సల్ఫేట్ ప్లస్ నిమ్మ ఉప్పు, అన్నబేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెదజల్ల పద్ధతిలో ఈ లోపాన్ని నివారించుకోవచ్చు.
1: అంటే ఈ విధంగా విత్తడం ద్వారా ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా చేసుకోవాలని విషయాన్ని చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. మరి ఇప్పుడు వర్షాకాలంలో వరి సాగులో ఎక్కువగా వచ్చేటువంటి సమస్య కలుపు సమస్య అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. ఈ కలుపు యాజమాన్యం అనేటువంటిది ఎందుకు వస్తుంది, ముఖ్యంగా దాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు అనేటువంటివి చేపట్టాలంటారు?
0: ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య వచ్చేసి పంటలలో కలుపు. ఈ కలుపు వల్ల ఏమైతుంది అంటే మనకి 20 నుంచి 40% వరకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కలుపు నివారణ కోసం కూలీలను పెడితే మనకి కూలీ ఖర్చులు ఎక్కువైతాయి కాబట్టి మనం ఖచ్చితంగా కలుపు మందులు అనేవి వాడాలి. ఈ కలుపు అనేది ఏం చేస్తుంది అంటే మొక్క

0: తో పోషకాల కోసం, లైట్ కోసం, సూర్యరశ్మి కోసం, అన్నిటికీ నీటి కోసం అన్నిటికీ పోటీ పడుతుంది కాబట్టి మనకి దిగుబడి అనేది 40% దాకా తగ్గుతుంది. కాబట్టి తప్పనిసరిగా సకాలంలో మనం కలుపు నివారణ అనేది చేసుకోవాలి. మనం ఒక పీరియడ్ దాటినాక కలుపు నివారణ మందులు కొట్టినా కూడా యూజ్ అనేది ఉండదు. ఎప్పుడైనా కలుపు అనేది రాకముందుకు మనం స్ప్రే చేసుకోవాలి, వచ్చిన కలుపు నివారించుకోవడానికి లేత కలుపు మాత్రమే ఈ కలుపు మందులతో నిర్మూలించుకోవచ్చు.
1: మరి నాటు వేసినటువంటి వరిలో కలుపు యాజమాన్యం అనేటువంటిది ఎలా చేసుకుంటే మంచిదంటారు?
0: కొన్ని రకాల కలుపు మందులేమో 3 నుంచి 5 రోజులకి వేసుకునే కలుపు మందులు ఉన్నాయి. కొన్ని రకాల కలుపు మందులేమో నాటిన 1 వారం రోజుల తర్వాత కూడా వేసుకోవడానికి ఉన్నాయి. అయితే ఇవే కాకుండా మనం కలుపు మొలిచిన తర్వాత 15 నుంచి 20 రోజులకు కలుపు నివారణ కోసం వేసుకునే కలుపు మందులు కూడా మనం మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నాటేసిన 3 నుంచి 5 రోజుల్లోపు వేసుకునే కలుపు మందుల గురించి మీకు చెప్తాను. వరి నాటగానే బెన్ సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రెటిల్లా క్లోర్ అనే గుళికలు అనేవి ఉంటాయి. వీటి యొక్క ట్రేడ్ నేమ్ ఏంటంటే లోండాక్స్ పవర్, 4X, రిజల్ అని రకరకాల నేమ్స్ తో మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఎకరానికి 4 కిలోల గుళికలు ఉంటాయి. వీటిని 20 కిలోల ఇసుకలో కలిపి మనం చల్లుకోవాలి. ఇదే కాకుండా పెండమితాలిన్ ప్లస్ పైరోజో సల్ఫురాన్ ఇథైల్ అనే కలుపు మందు కూడా ఉంటది. దీని పేరు స్టెలిటో. ఇది కూడా ఏకవార్షిక గడ్డిని, తుంగ, వెడల్పా కలుపును కూడా నివారిస్తుంది. దీన్ని కూడా నాటినాక 3 నుంచి 5 రోజుల లోపు మనం అనేది స్ప్రే చేసుకోవాలి. ఇది ఎకరానికి 800 ml అయితే సరిపోతుంది. దీన్ని స్ప్రే చేసుకోవాలి. ఇంకొక కలుపు మందు వచ్చేసి ప్రెటిల్లా క్లోర్ ప్లస్ పైరజో సల్ఫిరాన్ ఇథైల్ అనే గుళికలు. ఇవి ఎకరానికి, దీని యొక్క ట్రేడ్ నేమ్ వచ్చేసి ఎరోస్ గోల్డ్. చాలా రకాల నేమ్స్ తో మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. దీన్ని కూడా నాటినాక 3 నుంచి 5 రోజులకు వేసుకోవాలి. ఎకరానికి 4 కిలోల గుళికలు అనేవి సరిపోతాయి. 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇవే కాకుండా మనం నాటినాక 1 వారం రోజులకు వేసుకునే కలుపు మందు గురించి చెప్తాను. నాటినాక మనకి ఫినాక్సిలం ప్లస్ బ్యూటాక్లోర్ అనే కలుపు మందు, దీనికి ట్రేడ్ నేమ్ వచ్చేసి కొరియన్. ఇది కూడా ఏకవార్షిక గడ్డిని, తుంగని, వెడల్పాకు కలుపును కూడా నివారిస్తుంది. ఎకరానికి 800 ml ని 20 కిలోల పొడి ఇసుకతో కలుపుకుని చల్లుకోవాలి. ఇవన్నీ ఏమో మనకి 3 నుంచి 5 రోజులప్పుడు లేకపోతే నాటిన 1 వారం రోజుల తర్వాత వేసుకునే కలుపు మందులు. ఎప్పుడైతే కలుపు మొలిసిన తర్వాత అంటే 15 నుంచి 20 రోజుల టైంలో లేదా 2 నుంచి 4 ఆకుల కలుపు ఉన్నప్పుడు వేసుకునే కలుపు మందుల గురించి ఇప్పుడు చెప్తాను. బిస్పైరిబ్యాక్ సోడియం ప్లస్ పైరజో సల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందు, ఇది నాటినాక 15 నుంచి 20 రోజులకి 40 గ్రాములు ఉంటది. ఇది దీన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఇంకొకటి మెడ్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందు, ఇది పొడి 8 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీన్ని మార్కెట్ లో దొరికే వ్యాపార నామం దీనికి ఆల్మిక్స్ అని అంటారు. ఇంకొక కలుపు మందు వచ్చేసి ఫెనాక్సిలం ప్లస్ సైహలోఫాఫీ బిటైల్, దీని యొక్క ట్రేడ్ నేమ్ వచ్చేసి వివాయ. ఇది కూడా 2 నుంచి 4 ఆకుల కలుపు దశలో స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి 800 ml ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే కలుపు మందు 90 గ్రాములు ఎకరానికి, దీన్ని కూడా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా 2 నుంచి 4 ఆకుల కలుపు దశలో లేదా 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. దీని మార్కెట్ లో దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్.
1: మరి ఇవే కాకుండా నేరుగా విత్తినటువంటి వరిలో ఈ కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా గుర్తించాలి, దాని నివారణకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు అనేటువంటి చేపట్టాలంటారు?
0: నేరుగా విత్తే వరి విషయానికి వచ్చినట్లయితే మనకి విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు వేసుకోవడానికి ప్రెటిల్లా క్లోర్ ప్లస్ పైరజో సన్ఫురాన్ ఇథైల్ అనే కలుపు మందు 800 గ్రాముల్ని 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్కెట్ లో దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి ఎరోస్ గోల్డ్. ఈ గుళికల్ని నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. ఇసుకలలో అసలు కలపకూడదు అన్నమాట వీటిని. ఇవే కాకుండా 15 రోజుల నుంచి 20 రోజులప్పుడు కలుపుని నివారించుకోవడానికి లేదా 2 నుంచి 4 ఆకుల కలుపు నివారించుకోవడానికి ఫినాక్సిలం ప్లస్ సహెలోఫాఫ్ బిటైల్ అనే కలుపు మందు. ఈ కలుపు మందు ఏకవార్షిక గడ్డిని, తుంగని, వెడల్పాకు కలుపును కూడా నివారిస్తుంది. దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 800 ml ని 120 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్కెట్ లో దీని నేమ్ వచ్చేసి వివయ. ఇది ఎప్పుడైనా ఇసుకలో కలపొద్దు, దీన్ని కలుపు మీద పిచికారీ చేసుకోవాలి మనం. ఇంకొకటి వచ్చేసి ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే గుళికలు. ఇవి వీటిని, ఇది కూడా ఏకవార్షిక గడ్డిని, తుంగని, వెడల్పాకు మొక్కలను కూడా నివారిస్తుంది. ఇది కూడా కలుపు 2 నుంచి 4 ఆకులు దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి దీని మోతాదు వచ్చేసి 90 గ్రాములు, 120 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ గుళికలను కూడా నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇసుకలో కలిపి చల్లుకోదు ఈ మందును కూడా. మార్కెట్ లో దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్. ఇలా సరైన సమయంలో ఉపయోగించినట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకుని అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది.
1: చివరగా ఈ వానాకాలం వరి సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడి రావాలంటే రైతులకు మీరిచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు?
0: మనకి ఫార్మర్స్ ఎప్పుడైతే మనం 30 రోజుల

0: తర్వాత నాట్ అనేది వేసుకోవద్దు. 20 రోజుల నుంచి 30 రోజుల నార్ మాత్రమే వేసుకోవాలి. ఆగస్ట్ 15 తర్వాత అసలు నాట్లు అనేది వేయద్దు. చివరిగా ఆగస్ట్ 30 తర్వాత నాట్లు అనేవి వేయకుండా చూసుకోవాలి. సరైన సమయంలో మనం ఎరువులు మరియు కలుపు మందులు అనేవి పిచికారీ చేసుకుని నట్లయితే అధిక దిగుబడిని పొందొచ్చు మనం.
1: మరి వానాకాలం వరి సాగులో సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టడంతో పాటు నేల స్వభావము మరియు పంట అవసరాలకు అనుగుణంగా సమతుల్యంగా ఎరువులు వినియోగిస్తేనే ఆరోగ్యకరమైనటువంటి పంటతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయ అధికారుల సూచనలు, శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవలంబించాలని రైతులను కోరుకుందాం. ఈ విలువైనటువంటి సమయాన్ని మనకు అందించి తమ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు వానాకాలం వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయం విన్నారు కదా. పరిచయకర్త శ్రీమూర్తి చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంబమసూరి వరి పంట సాగులో అనుభవాలు. ఈ అంశంపై హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమూర్తి చిరంజీవి.
5: మనం కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ మహిళా రైతు. గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ మరి డిగ్రీ చదివినా కూడా వ్యవసాయమే చేస్తున్నది. వ్యవసాయంలో మెలకువలు సాధిస్తూ అధిక దిగుబడి కూడా సాధిస్తా ఉన్నది. వారిని అడిగి మరి సాంబమసూర వరి నాటు వేస్తూ అధిక దిగుబడి అనేటువంటిది సాధిస్తా ఉన్నది. మరి సాంబమసూర వరి పంటలో అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
6: నమస్కారం.
5: మరి ఈ వరి నాటు వేసే ముందు నార అనేటువంటిది ఎట్లా మండ కట్టుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి?
6: వడ్లను ఫస్ట్ నానబెట్టాలి. నారమడి దున్ని రావాలి. దున్ని వచ్చాక ఒక 5 రోజుల తర్వాత మనం అది కొంచెం మురగాలంటే 5 రోజులు ఉంచిన తర్వాత మండ కట్టుకోవాలి. వడ్డు నానబోసి ఈ రోజు నైట్ నానబోసి రేపు తెల్లారి మండ కట్టి 3 రోజులకు వస్తుంది. వచ్చినాక మండ అలకాలి.
5: మండ అలకే విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
6: మండ అలకే రోజు ట్రాక్టర్ రోడ్వేటర్ కొట్టియాలి. కొట్టించినాక దాన్ని మళ్ళీ పైప్ తో సమానం చేసి అలకాలి.
5: మండే ఎట్లా ఇప్పుతారు? దానికి ఏమైనా కలుపుతారా? ఎట్లా చల్లుతారు? ఎంత మోతాదులో చల్లుతారు? ఒక నారుమడికి ఇంకొక నారుమడికి ఎంత ఇడం ఉండాలి? ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
6: మండే వచ్చిందంటే ఇప్పుతారు. ములకొస్తుంది. ములకొచ్చినాక ఇప్పి సంచులలో పోసుకొని వెళ్ళి అక్కడ ఇప్పుకుంటూ డబ్బాలలో పోసుకుంటూ దాన్ని సమానం చేసినాక ఆ గంట అయినాక చల్లుతారు.
5: అంటే చల్లేటప్పుడు ఆ ములకకి ఏమన్నా ఎరువులు గానీ లేదా ఏమన్నా పురుగు మందులు గానీ ఏమన్నా కలిపి చల్లుతారా? నేరుగా చల్లు
6: 20 చల్లినాక ములకలుపుతారు.
5: ములకలికిన తర్వాత ఎన్ని రోజులకు ములకెత్తుంది?
6: 5 డేస్లలో పచ్చదనం ఏర్పడుతుంది. ఈ నెల వరకు వేయాలి. సంవత్సరం నెల 15 రోజులైనా ఏం కాదు.
5: అంటే ఇప్పుడు నారుమడిలో అది పెరిగే క్రమంలో ఎటువంటి ఎరువులు అనేటువంటి ఎక్కువ వాడతారు?
6: నార్మడిలో ఎక్కువ ఎరువులు ఏం వాడం గానీ ఒకసారి అలకేటప్పుడే అది 20 రోజు వెళ్తారు. మళ్ళా పెరగలేదంటే మళ్ళా ఒకసారి యూరియా 20 రోజు వెళ్తారు కలిపి మళ్ళా అంతే.
5: అంటే ఇప్పుడు ఏమన్నా చీడపీడలు ఏమన్నా వస్తాయా నార్మడికి?
6: చీడపీడలు రాకుండా మందు కొడితే బాగుంటుంది.
5: ఏం మందు కొట్టాలి?
6: అది పురుగు రాకుండా కొడతాం మందు. కీటో అని ఉంటది. అది ఒక బుడ్డి 100 రూపాయలు అట్లుంటాయి ప్యాకెట్. ఆ ప్యాకెట్ తెచ్చి కొడితే అది బాగానే ఉంటుంది. మళ్ళా ఏం కాదు అంతే.
5: అంటే ఇప్పుడు నారు అనేటువంటిది మొలకెత్తిన తర్వాత ఇప్పుడు నెల 15 రోజులు అయినా కూడా ఏది విత్తడానికి లేదా నాటేయడానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి తరుణంలో మీరు నారు అంతా ఇక్కడ పెరిగింది, మరి నాటేటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారు?
6: దుక్కిని ఎలా తయారు చేస్తాం అంటే ఫస్ట్ నీళ్లు ఎత్తాం. నీళ్లు వేసినాక పారినాక ట్రాక్టర్ వచ్చి రోడ్ వేటర్ కొడుతుంది. రోడ్ వేటర్ ఒక్కసారి చేసినాక మళ్ళీ ఎత్తమనగా మళ్ళీ ఇంకో 20 కొడుతుంది. 20 కొట్టిన తర్వాత 3 సార్లు ఎత్తుంది. 3 సారికి నాటేసేసరికి 3 సార్లు చేసి ఒడ్లు పెట్టుకుని అంతా సమానంగా వేసుకొని ఒడ్లు పెట్టుకుని నాటేస్తాం.
5: అంటే ఇప్పుడు ఈ నాటేసే ముందు ఏమన్నా ఎరువులు గానీ అంటే రసాయన ఎరువులు.

0: కానీ లేదా సేంద్రియ ఎరువులు కానీ ఏమన్నా చల్లుతారా?
1: ఎండాకాలంలో ఆవులు ఉన్నాయి, పెంట కొట్టిస్తాం, అంతే తప్ప మేము ఎక్కువ ఎరువులను వాడం, యూజ్ చేయం. 20-20 అన్ని యూరియా కలిపి చల్లుతాం నాటేసే రోజు అంతే.
0: ఇప్పుడు నాటేసేటప్పుడు మీరు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు? అంటే మీరు కూలి వాళ్ళతోని సాల్ లాగా తాడు పెట్టి నాటేయడం అనేటువంటి జరుగుతుందా, లేదా జిగ్జాగ్ గా వేయడం జరుగుతుందా, 5 సార్లకు 5 సార్లకు ఒక మడిలాగా మీరు విత్తడం అనేటువంటి జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: జిగ్జాగ్ గానే వేస్తారు. మాకు ఏం తాళ్ళు పెట్టేయరు, ఎవరు ఇష్టం వాళ్ళు తాళ్ళు పెట్టి గ్యాప్ ఉండాలంటే అట్లేస్తారు, లేకపోతే లేదు. మాకు జిగ్జాగ్ గానే వేసుకున్నాం ఇప్పటి వరకు అయితే.
0: ఎన్ని ఎకరాల వరిని మీరు పండిస్తున్నారు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి 3.5 ఎకరాల వరిని పండిస్తున్నాం.
0: అంటే ఎన్ని తల్లు కట్టుకోవాలి నీళ్లు?
1: దినం తప్పించి దినం పెట్టాలి నీళ్లు. నీళ్లు ఎందుకంటే దుబ్బ కాబట్టి ఉండే మాకు, అదే రాగడైతే ఇవాళ పెడితే 1-5 రోజులు పని చేస్తాయి కాబట్టి దినం తప్పించి దినం పెడితేనే వాళ్ళు ఉంటాయి కాబట్టి. మాకు చెక్ డ్యామ్ ఉంది, ఆ చెక్ డ్యామ్ లోనే మోటార్ ఉంటుంది కాబట్టి మాకు నీళ్ళకైతే పర్వాలేదు. రోజు పైన ఉండలు పోతే కిందికి పోతాయి, అలా వాగులకే పోతాయి.
0: అంటే ఇప్పుడు నీళ్లు అనేటువంటి ఈ విధంగా కడుతున్నారు, మరి ఎరువులు అనేటువంటి ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఎరువులు, ఈ డిఏపి యూరియా మిగతాయని?
1: అటేసే రోజు ఒక రోజు 20-20 అన్ని యూరియా వేస్తాం, మళ్ళీ 20 రోజులకు పిల్కల గోళీలు అని మళ్ళీ 20-20 యూరియా కలిపి వేస్తాం.
0: మొత్తం పంట అయిపోయే వరకు ఎన్ని సార్లు ఇస్తారు?
1: 3 సార్లు.
0: ఎప్పుడెప్పుడు వేస్తారు?
1: నాటేసినాక కాకుండా 20 రోజులకు ఒకసారి, మళ్ళా 2 నెలలకు ఒకసారి, పొట్ట దశలో ఒకసారి అంతే.
0: ఎంతెంత మోతాదులు ఇస్తారు?
1: 3 ఎకరాలకు ఇప్పటి వరకు 4 బస్తాలు వేసినాం, ఎరువులు చల్లినాం కాబట్టి 4 బస్తాలు వేసినాం. ఎప్పుడు వేసినా అంతే 4 బస్తాలు.
0: అంటే 3 లేదా 4 బస్తాలు అనేటువంటి వేస్తారు. అంటే ఊకే ఒక యూరియానే వేస్తారా, లేకపోతే మారుస్తారా ఎరువులను కూడా?
1: పొట్ట దశలు ఉన్నప్పుడు వేరే పొటాషియం ని యూరియా కలిపేస్తాం, ఇక 20-20 మధ్యలో 2వ సారి వేసినప్పుడు 20-20 యూరియా కలిపేస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ ఎరువులు అనేటువంటి ఈ విధంగా వేస్తున్నారు, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వరిలో కలుపు అనేటువంటిది ఎక్కువగా పడుతుంటది అంటారు, మరి కలుపు నివారణ కోసం ఎటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటారు?
1: వాటర్ ఎక్కువ పెట్టుకుంటే పడదు, అది నాటేసి నుండి మనం 3వ గడ్డి మందు చల్లుకోవాలి, గడ్డి మందు చల్లితే ఎక్కువ పడదు. నీళ్లు వాటర్ ని రోజు పెట్టాలి, దినం తప్పించి దినం పెడితే గడ్డి పడదు కాబట్టి మాకు ఇప్పుడైతే గడ్డి ఏం లేదు పొలంలో.
0: దబ్బున ఇప్పుడు నెలకో 2 నెలలకో దబ్బున కలుపు అనేటువంటిది పెరిగితే దాన్ని ఎట్లా తీసేస్తారు? ఏమైనా గడ్డి మందే కొడతారా, లేకపోతే తీసేస్తారా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
1: మేము గడ్డి మందు కొట్టాం, కలుపు తీసేస్తాం, కుప్పలన్నీ వడ్ల మీద మారే. దార్క గడ్డి అని ఉంటది, వలిపిడి అని ఉంటది, నాగతీర్ల నాయదాతీర్ల గడ్డి ఉంటది కాబట్టి అవి తీసి బయట మారేస్తాం. అవి బర్రలకు గొడ్లకు పని చేయాలి.
0: అంటే ఒక్కొక్క గడ్డి ఎట్లా తీస్తారు, ఎట్లా మీరు దాన్ని తొలగించడం అనేటువంటి జరుగుతుంది?
1: బాగుంటే కుప్పలతోటి కుప్పేసి కుప్పలు ఎత్తి బార వస్తాం, లేకపోతే అలానే తొక్కుతాం కాళ్ళతోటి, తొక్కి అంతే అయిపోతుంది.
0: ఈ కలుపు మళ్ళీ మళ్ళీ రాకుండా ఏమన్నా గడ్డి మందులు ఏమన్నా చల్లుతారా?
1: గడ్డి మందు మేము నాటేసినాక 3వ రోజు చల్లుతాం అంతేగాని మళ్ళా మళ్ళీ చల్లం. 20 రోజులకు చల్లుకుంటే బాగుంటే 20 రోజులకు చల్లుకోవచ్చు, చల్లితే చనిపోతుంది గాని మేము చల్లం.
0: ఇప్పుడు మీరు వేసినటువంటి వరిలో ఎటువంటి చీడపీడలు, ఎటువంటి తెగుళ్లు అనేటువంటివి వస్తాయి?
1: ఎర్ర తెగుళ్ళు, మెడిర్పు రోగాలు, అవి మెడిర్పు అంటే గొలుసైనాక వస్తుంది. ఇప్పుడైతే ఎర్ర తెగుళ్ళు బాగా వస్తాయి కాబట్టి మందు కొట్టుకుంటే కవర్ అవుతుంది.
0: అంటే ఇప్పుడు ఎన్ని రోజుల పంట మీరు వేసినటువంటి పంట, దీన్ని ఎప్పుడు దీన్ని కోయడానికి సిద్ధంగా ఉంటది, ఎట్లా కోస్తారు?
1: మేము వేసింది 4 నెలల పంట, 4 నెలల పంట కాబట్టి 4 నెలలకు కోస్తాం.
0: ఎట్లా కోస్తారు?
1: మిషన్ తోటి, వరి కోత మిషన్ తోటి కోపిస్తాం.
0: అంటే వరి కోసే మిషన్ అనేటువంటిది ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా కోస్తారు, దాంట్లో వరి అనేటువంటిది విత్తనాలు అంటే ఆ గింజలు ఎట్లా వేరు చేస్తారు, కట్టలు ఎట్లా కడతారు?
1: వరి కోత మిషన్ వస్తుంది మాకు, బాట ఉంది, ఆ బాట నుండి వస్తుంది, మడి మడికి కోసి ట్రాక్టర్ లో వస్తుంది, ట్రాక్టర్ లో వస్తే మేము ఇంటికి తెచ్చుకొని పోసుకుంటాం, ఎండ పోస్తాం. గడ్డి కట్టలు ఆ కోసిన తర్వాత మన గడ్డి అవసరం ఉంటే కట్టించుకుంటాం, లేకపోతే లేదు ఎవరన్నా తీసుకుంటారు. గడ్డి కట్టలు మా ఆవులు ఉన్నాయి కాబట్టి మేము కట్టిస్తాం. మిషన్ అది వేరే మిషన్ ఉంటది, గడ్డి కట్టలు కట్టే మిషన్ ఉంటది కాబట్టి కట్టిపోతాడు, కట్టకు 40 రూపాయలు అని ఉంటది, ఆ కట్టిపోతాడు అంతే.
0: వరి గింజలు అనేటువంటివి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆరబోసిన తర్వాత మీరు బస్తాలలో నింపుతారు, ఎక్కడ దీన్ని విక్రయిస్తారు?
1: మినిమం 1 వారం రోజులు, మినిమం 4 రోజుల ఎండుతాయి, ఎండినాక బస్తాలు నింపుకపోయి ఐకేపీకి వేస్తాం, లేకపోతే పట్టించుకొని బియ్యం అమ్ముతాం.
0: మీరు దీంట్లో దేన్ని మీరు వాడుతున్నారు, పట్టించి అమ్మతాలా లేకపోతే ఐకేపీలు అమ్ముతాలా?
1: మేము 2 ట్రాక్టర్లు పట్టించి అమ్మేది, ఇప్పుడు ఇక మొత్తం పట్టిస్తాం అనుకుంటాను.
0: ఇప్పుడు ఐకేపీలు అమ్మడానికి మీరు పట్టించి అమ్మడానికి తేడా ఏంటంటారు?
1: ఐకేపీకి అయితే 2400 అట్లా ఉంటది, బియ్యం అయితే ఇప్పుడు 6000 క్వింటల్ అంటున్నారు కాబట్టి అట్లా అమ్మదామని చూస్తాను.
0: మీరు ఎకరానికి ఎంత పెట్టుబడి పోను, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని క్వింటాల వరకు వస్తుంది
1: దిగుబడి? అంటే ఇక మినిమం 2 లక్షలు వస్తాయి, 50,000 పెట్టుబడి మీద 150,000 మిగులుతాయి 3 ఎకరాలన్నారా పేరు మీద.
0: అంటే ఎన్ని బస్తాల పంట దిగు?

0: అయితే
1: 180 బస్తాలు అయితాయి.
0: చివరగా ఇప్పుడు మీరు ఒక మహిళా రైతుగా 3.5 ఎకరాలు పంట పండిస్తున్నారు, మరి వరి సాగు చేసేటువంటి అంటే సన్న వడ్లు పండించేటువంటి రైతులకు మీ యొక్క అభిప్రాయం ఏంటి అధిక దిగుబడి రావాలంటే?
1: మా అభిప్రాయం ఏంటంటే, మా పొలం వరకు మేమే చేసుకుంటాం, కూలి మనిషిని పెట్టాం, ఒక నాటు వరకే ఏవాళ్ళన్నా వచ్చి ఎత్తారు, అంతే తప్ప కలుపు తీసుకుని మేమే, మందు కొట్టుకుని మేమే, మసాలా చల్లుకుని మేమే, అన్ని మేమే చేసుకుంటాం పనులు. మా ఇంటి వాళ్ళమే చేసుకుంటాం, ఇంటి వాళ్ళు చేసుకుంటేనే 1 రూపాయి మిగులుతుంది కదా, తప్ప అన్ని కూల పెడితే ఏం మిగలదు.
0: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి ఒక మహిళా రైతుగా అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి ఈ సమ్మ మసూర వరి సన్న వడ్ల వరి దిగుబడి రావాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి చాలా చక్కటి విషయాలను వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు సాంబమసూరి వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా కమలాపురం మండలం శంభునపల్లి గ్రామం మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయం విన్నారు కదా. పరిచయకర్త శ్రీమూర్తి చిరంజీవి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 అవస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: అది నువ్వు యాప్ ద్వారా అరవా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ బార్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
3: మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాదరంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
5: నమస్కారం సార్.
4: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
5: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే April 1/2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
4: సార్ ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాల సంక్షేమం అంటే దాంట్లో ఏమేమి వస్తాయి?
5: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలు అంటే CNCP పిల్లలుగా, చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్ధతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
4: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
5: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నిట్లో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడాను వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిక్షణ క్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిసిఐ సార్, అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం, లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
4: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలకి ఆ పిల్లలను తీసుకుంటారా?
5: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్

0: పిల్లల వర్గానికి ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరు అన్నట్లుగా ఆ కుటుంబం సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము, లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర డీసీపీ యూనిట్ అని ఉంటుంది సార్. సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని, బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా సిఎన్సిపి పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా పాల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణ చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబం అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ సంక్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి, ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోను లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్లకి అవసరమైన విద్య తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేతులు అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారికి కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళకి పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాల బాలికలు ఎంత మందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధమైన సహకారాలు అందిస్తున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర ఉంది అంటే 2022 ఏప్రిల్ 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫన్స్ అయిన పిల్లలు

మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకు మనము ఇప్పుడు మిషన్ వాసల్ నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే

0: ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాషల్ల పథకం కింద స్పాన్సర్షిప్ అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాషల్ల నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతుంటుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సిందని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0 to 6 years ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబౌ 6 years నుండి అప్ టు 18 years ఉన్న పిల్లలేమో సీసీఏలో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసి అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తుల ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిపి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఎలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతా ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాల బాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వందే మాత్రం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సిఎ నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, గట్టన్న, కదిరే సమ్మయ్య వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట వర్షం ఈ చిత్రం కోసం చిత్ర రఖీబాలం పాడిన శ్రీ ఉన్నల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు

జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్, అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గుల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గుల్లపూడి సూర్య భార్గవి, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ద్రవాతి పాట ఖైదీ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, అలాగే వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయ్ గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజకుమార్, రచన, మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, అనుముల ఆదిరెడ్డి, పుష్ప, అనుముల సంతోష్, సుమలత, పున్నాల ప్రతాప్, లక్ష్మీదేవి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట దళపతి. ఈ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల్ సిద్దుర నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, దొడ్ల లక్ష్మణ్, గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, గడ్డ ప్రవీణ్, రజని, వెన్నెలమ్మ, జగన్, దుర్గాప్రసాద్, కృష్ణవేణి, లావణ్య, అమ్మ మీనమ్మ, ప్రవళిక, జలంధర్, జగన్, దుర్గయ్య వారి మిత్రబృందం, వీరందరి కోసం ఈ పాట.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

కార్యక్రమంలో తర్వాతి పాట సీతారామరాజు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవర్పు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే బెంగళూరు నుండి విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మంగమ్మ, కేయు 100 ఫీట్ రోడ్డు శ్యామల దుర్గదాస్ కాలనీ నుండి కట్కం శివప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

శంకర్ దాదా MBBS ఈ చిత్రం కోసం మాణిక్య విజయ్ గార్ సుమంగళి పాడిన సాహిత్య గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చీరాల రాంబాబు, చీరాల చంద్రకళ, చీరాల పవన్ రాజ్, చీరాల గణేష్, చీరాల రాంబాబు. అలాగే కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా మామిడిగుదురు మండలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట సింహాద్రి. ఈ చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవ్ అని. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి కొమరెల్లి సుశీల, సౌందర్య, చంద్రమోహన్, రామ్మోహన్, కృష్ణమోహన్, సుచరిత, వాణి మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట సీతయ్య. ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్, సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మనదీప్, గోనే శంకరయ్య, బొడ్డుపల్లి సజ్జనారాయణ, కోలేటి సుధాకర్, వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్

0: ఉన్నావో లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఓషతో కలిసి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రియాన్స్, లక్కీ, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్వీత్ వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మనోరంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటనంతరం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం విన్నారు కదా. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొడుకు కోడలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహాదేవన్.

0: కార్యక్రమంలో ద్రవాతి పాట మంచి మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల జమునారాణి పాడిన కొసరాజ్ గీతం, సంగీతం కేవీ మహాదేవన్.
1: తప్పు తప్పు.

కార్యక్రమంలో తర్వాతి పాట మాయదారి మల్లిగాడు. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

పన్నెండు కాపురం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

పాడుట.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు అమరి. నమస్తే. జై హింద్.